ప్రభుగా సిమరును సహస్రమాన్ని, ప్రభుగా సిమరునే చల ఆసను, ప్రభుగా సిమరును కమల బేగ ఆసను, ప్రభుగా సిమరణ అనహత చునుకారు సుఖప్రభ సిమరణుగా అంతన పారు సిమరహే సేజన జనకో ప్రభయా నానుక తింజన్ సరణి పయా.

ప్రసన్నష్టపది అవినాశీ బ్రహ్మన్మే రాఘమానుకీతం ప్రీత్యాగ్దస్తే పరానాయికోయ సర్వనంతర్ ఏకోసోయే ఆపే భిన్నాయాపేదానా గహర్గంభీర్ గీర్ సుజానా పార్బ్రహ్మ పరమేశ్వర్ గోవిందా.

వాయుదురు వాయుదురు వాయుదురు వాయుదురు వాయుదురు వాయుదురు వాయుదురు వాయుదురు వాయుదురు వాయుదురు వాయుదురు వాయుదురు వాయుదురు వాయుదురు వాయుదురు వాయుదురు వాయుదురు వాయుదురు వాయుదురు వాయుదురు వాయుదురు వాయుదురు వాయుదురు